వినుకొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ తెలిసి తెలుతా చూడగొండరి సమయం వర్తమాన్ అతి 9:17 అవయా సైత ఆరంభ చేసి షో అమూల స్మృతి అసంతో అమూల స్మృతిని శునిబా కిచి పురుణా ఎవర్ గ్రీన్ అండ్ క్లాసిక్ సాంగ్స్ ପ୍ରଥମ ଗୀତଟି ଶୁଣିପାରିବେ ମୁକେଶଙ୍କ କଣ୍ଠରେ କଥାଚିତ୍ର ଆନନ୍ଦରୁ ଯାହାକୁ ଲେଖିଛନ୍ତି ଯୋଗେଶ ଏବଂ କମ୍ପୋଜ୍ କରିଛନ୍ତି ସଲିଲ ଚୌଧୁରୀ ପହଞ୍ଚିଲି ତାହେଲେ ମୁକେଶଙ୍କ କଣ୍ଠରେ ଏହି ସୁନ୍ଦର ଗୀତଟି ଆପଣମାନଙ୍କ ପାଖରେ